తీర్థ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. జయ జగన్నాథ్, జయ జగన్నాథ్, జయ జగన్నాథ్. ఆకాశవాణీర అగణిత శ్రోతాగణకు పవిత్ర బాహుడా యాత్రా అవసరే పవన శ్రీక్షేత్రరు అనేక శుభేచ్ఛా ఏవం అభినందన. ప్రణామ శ్రోతా బంధు. అఖిళ బ్రహ్మాండనాథ పరమాత్మా పరంబ్రహ్మ భక్తజన వత్సళ కరుణా వరుణాళయ పతిత పవన మహావహంకర ఆజి బాహుడా యాత్రా. ఆజి రథయాత్రార నవమ దివస, ఆషాఢ శుక్ల దశమీ తిథి. ఏ దినర మహాత్మ్య సంపర్కరే స్కంద పురాణ కహుచంతి, నవమ్యాం బాసయేత్ దేవాన్ తేషు ప్రాతః సమృద్ధిమత్ దక్షిణాభిముఖే యాత్రా విష్ణుః రేషా సుదుర్లభా. అర్థ హెలా నవమ దివసరే దేవతా మానంకు రథరే బసైవ. ఏహి ప్రాతః అత్యంత సమృద్ధివాన్, ఏ దక్షిణాభిముఖీ విష్ణు యాత్రా అత్యంత దుర్లభ. కెతె కాళరు శబర ద్వారా పూజిత దారు దేవతా విశ్వావసుర నీలమాధవ బాట దే ఆమపై దారు బ్రహ్మరే రూపాంతరిత హోయచంతి. కెతె రాజా, కెతె విద్వాన్, సాధు సంతంకర అత్యంత మహనీయ విచారర ఇయ హోచి ఫళ. ఆమెమాని జాణిపారివా, బుఝిపారివా ఏవం అనుభవ కరిపారివా బోలి సెమాని నిరాకార నిరాభాస నిర్గుణ నిరంజన బ్రహ్మంకు సాకార సగుణ కరిదెలే, తాంకు మనుష్య భళి కరిదెలే, ఎపరికి తాంకు జన్మమృత్యు చక్రరే మధ్య ఆబద్ధ కరిదెలే. స్కంద పురాణ కహిలే, యత్రాస్తే దారవతను శ్రీశో మానుషి.